0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: सौंदर्य लहरी, सौंदर्य लहरी। శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనములు. మా ప్రియమైన అమ్మలకు, అమ్మమ్మలకు, బామ్మలకు, అక్క సెల్లెళ్ళందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. మీ అభిమాన కార్యక్రమం సౌందర్య లహరిలో మీ చెల్లమ్మ గిరిశాలిని మరోసారి మీతో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రావణ పౌర్ణమి, అలాగే రక్షాబంధన పండగను కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈ పవిత్రమైన రోజును శ్రీ సిద్ధి సాయిబాబా, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణుమూర్తి ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

శ్రావణ పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈరోజు భక్తులు పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేసి భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటారన్నమాట. పౌర్ణమి చంద్రుని వెన్నెలలాగే మన జీవితాల్లో కూడా శాంతి, ప్రేమ, సంతోషం నిండిపోవాలని ఈరోజు మనసారా ప్రార్థిద్దాం.

ఈ రోజు రక్షాబంధన ఒక చిన్న రాఖీ దారం ఒక చిన్న సూత్రధారం కానీ అందులో దాగి ఉంటుంది అన్న చెల్లెల ప్రేమ ఆప్యాయత నమ్మకం రక్షణ సోదరి ప్రేమతో రాఖీ కడితే సోదరుడు జీవితాంతం తన చెల్లిని కాపాడుతారని మాట ఇస్తాడు రక్త సంబంధమే కాదు ప్రేమతో ఏర్పడిన ప్రతి బంధం కూడా గౌరవించదగినది ఈ రక్షాబంధన సందర్భంగా అన్న చెల్లెలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు

తెలుగు సంప్రదాయంలో శ్రావణ పౌర్ణమికి మరో ప్రత్యేకత ఉంటుంది. ఎంతోమంది వివాహిత మహిళలు ఈరోజు మాంగళ్య మహోత్సవం నిర్వహించి తమ మాంగళ్యానికి కొత్త పసుపు దారం మార్చుకుంటారు. అది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దాంపత్య జీవితం ఆనందంగా ఆరోగ్యంగా కొనసాగాలని చేసే ఒక పవిత్ర ప్రార్థన. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

అందగల అసలు అందం కొత్త బట్టలు కాదు, ఒకే ఇంట్లో అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం పంచుకోవడంలో ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొద్దిసేపైనా కలిసి గడపండి, పెద్దల ఆశీస్సులు తీసుకొని చిన్నవారికి ప్రేమ పంచండి. ఇంకా ఇలాంటి క్షణాలే జీవితాంత మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

శ్రోతలు, ఈ పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రక్షాబంధన మాంగళ్య మహోత్సవం సందర్భంగా ఈ మీ ప్రతి ఇంటిలో ప్రేమ, ఐక్యత, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. నమస్కారం. ఒక పాట పాట వినిపించింది చాలు, మనసు వెంటనే అడుగుతుంది ఈ పాట ఎప్పుడు విన్నాను, ఎవరితో విన్నాను, మరి ఆ రోజులు ఇలా ఉండేవి. ఇది వింటేజ్ సంగీతం యొక్క అందం. పదండి మొదలవుదాం నేటి కార్యక్రమం.

0: ఒకప్పుడు ఒక పాట మన దగ్గరకు రావటానికి కూడా ఒక కథ ఉండేది. సినిమా చూసి వచ్చి పాట గుర్తు పెట్టుకోవడం, రేడియోలో మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం, తరువాత దాన్ని క్యాసెట్లు రికార్డ్ చేయించుకోవడం, ఇంట్లో ఎవరికైనా నచ్చిన పాట ఉంటే అదే క్యాసెట్ మళ్ళీ మళ్ళీ వినడం.
1: Hey, I see ya.

కొన్ని గాత్రాలను విన్న వెంటనే మనం గుర్తుపెడతాం. అలాంటి ప్రత్యేకమైన గాత్రాలో ఒకటి ఎస్ జానకి గారి స్వరం. ఆమె గొంతులో ఒక అద్భుతమైన భావ వ్యక్తీకరణ ఉంటుంది. ఒక పాటలో చిలిపితనం కావచ్చు, ప్రేమ కావచ్చు, బాధ కావచ్చు, భావాన్ని గాత్రంతోనే మన కళ్ళ ముందుకు తీసుకొచ్చే శక్తి ఆమెకుంది.

సంగీతంలో ఎన్నో ఎలక్ట్రానిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి కానీ పాత పాటలు వినిపించే వయలిన్ ఫ్లూట్ తబలా హార్మోనియం మందులిన్ వంటి వాయిద్యాల శబ్దానికి ఒక ప్రత్యేకమైన వెచ్చదనం ఉంటుంది ఒక చిన్న ఫ్లూట్ పీస్ పాటకు